దివ్యాఘ్రనగరి వాసే హులిగాంబా దేవి కృపాకరీ ఉత్తిష్ట జమదగ్ని ప్రీతే పూర్వా సంధ్యా ప్రవర్తతే శ్రీవ్యాఘ్రనగరి వాసే హులిగాంబా దేవి కృపాకరీ ఉత్తిష్ట జమదగ్ని ప్రీ

ప్రకార మంటప గ్రహాన్ పరిచక్ర తుస్తౌ శ్రీ జగదంబా హులిగాంబా తవ సుప్రభాతం శ్రీరాజరాజ మకుటార్చిత పాద పద్య శ్రీచక్రయంత్ర సహితైక భవస్య మూర్తే శ్రీ సోమనాథ గురురర్చన మాతనోతి శ్రీ జగదంబా హులిగాంబా తవ సుప్రభాతం వింగతరంగ సుమనోహర తుంగ భద్ర తీర్థస్థితే

ప్రత్యక్షమేవ బహుభక్తియుతా మనుష్యాః దృష్ట్వా త్వదీయ మహిమానముపాశయంతే శ్రీజగదంబాహులిగాంబా తవ సుప్రభాతం ప్రత్యబ్ధమిత్రమనుకూలమహోత్సవంతే ప్రత్యక్షమేవ బహుభక్తియుతా మనుష్యాః దృష్ట్వా త్వదీయ మహిమానముపాశ్రయంతే శ్రీజగదంబాహులిగాంబా తవ సుప్రభాతం దేశాయిదంగ విభుదత్త సుత స్థిరత్వే హృత్పూర్వికాం సమనుమత్య తదీయయాం చాం అజ్ఞాం దదాసి ధరణీపతయే త్వమంబా శ్రీజగదంబాహులిగాంబా తవ సుప్రభాతం ధత్వా కవాటమథ సుప్తవతీం ప్రశాంతాం జ్ఞాత్వా న్యవర్తత

ద్విజరాజ కలాంచిత మూర్తిమతి నిజ వైభవ పోషిత లోకతతే పరిపాలయ మాం జమదగ్నిరతే చతురాస్య గజాస్య షడాస్య మరుచ్ఛత మన్యు నవగ్రహ మాన్యమతే హత దైత్య తతే శ్రుత దైవయుతే వరదాభయమే జమదగ్నిరతే హరివాహన వారిత శత్రుకులే కరవాల నివారిత దైత్యబలే వరభేదన మార్గన మంత్రకలే పరిపాలయ మాం జమదగ్నిరతే పరిపూర్ణ దయారస సద్హృదయే హరిగర్జన పూరిత దిగ్వలయే గిరిసానుచరే ఘన దాన పరే వరదాభవమే జమదగ్నిరతే పరిపూర్ణ దయారస సద్హృదయే హరిగర్జన పూరిత